0: FM 93.5, FM 93.7, Lakhana Radio ITN.
1: Mama nande maanam relax.
2: ఎక్స్పర్ట్
3: ఓనము సంధి వేదనావకట ప్రబలము విద్యానుకూల విసదము ఓతుషీల్ యాక్టివ్ ప్లస్.